0: నీ చుట్టూ ముళ్ళున్న అందాన్ని ఆనందాన్ని పంచే రోజా పువ్వులు. ఇవాళ నుంచి నీ పేరు రోజీ.
1: జరిగిన పరిచయమే